ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి

0: పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. రెండు దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణ పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూన నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రదా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రెండు దేశాలు ట్యాగోర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగోర్ చేతివ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోతెన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోతెన్బర్గ్లో స్వీడన్ కంపెనీల CEOలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కు మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో 4వ విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య 3వ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3

0: ఇంత 200 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
1: ఎన్ఐడి ఏక్ ప్రకార్ సే రచనాత్మకతా కే ఆధార్ పర్ ఇన్నోవేషన్ ఆర్ ఉద్యమిత ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब एनआईडी की स्थापना हुई हो तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ రోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వణకం ఆకాశవాణి. செய்திகள் வாசிப்பவர் ரங்கநாதன். தலைப்புச் செய்திகள். ஜெனீவாவில் நடைபெறும் உலக சுகாதார கூட்டமைப்பின் மாநாட்டில் பங்கேற்பதற்காக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் திரு ஜே பி நட்டா சுவிட்சர்லாந்து சென்றுள்ளார். விவசாயிகள் எதிர்கொள்ளும் இடர்பாடுகளை களைவதற்கு நீர் பாதுகாப்பு முக்கிய தீர்வாக அமையும் என்று மத்திய அமைச்சர் திரு நிதின் கட்கரி தெரிவித்துள்ளார். பயிர் சாகுபடி மற்றும் அறுவடையில் புதிய தொழில்நுட்பங்களை பயன்பாட்டிற்கு கொண்டுவர வேண்டும் என்று மத்திய இணையமைச்சர் திரு பெமசானி சந்திரசேகர் வலியுறுத்தியுள்ளார். கேரள மாநில முதலமைச்சராக காங்கிரஸ் கட்சியின் திரு வி டி சதீஷன் இன்று பதவியேற்கிறார். தென்மேற்கு பருவமழை அடுத்த சில தினங்களில் படிப்படியாக அதிகரிக்கும் என்று வானிலை ஆய்வு மையம் தெரிவித்துள்ளது. இனி விரிவான செய்திகள். மத்திய சுகாதாரத்துறை அமைச்சர் திரு ஜே பி நட்டா ஜெனீவாவில் நடைபெறும் உலக சுகாதார கூட்டமைப்பின் மாநாட்டில் இன்று பங்கேற்கிறார். இது தொடர்பாக சமூக வலைதளத்தில் அவர் வெளியிட்டுள்ள பதிவில், உலக சுகாதார நடைமுறைகளை மறுசீரமைப்பது அனைவரின் கூட்டு பொறுப்பு என்ற கருப்பொருளின் அடிப்படையில் இந்த மாநாடு நடைபெறவுள்ளதாக குறிப்பிட்டுள்ளார். 6 நாட்கள் நடைபெறும் இந்த மாநாட்டில் 165 நாடுகளைச் சேர்ந்த சுகாதார அமைச்சர்கள் பங்கேற்கின்றனர். விவசாயிகள் எதிர்கொள்ளும் இடர்பாடுகளை களைவதற்கு நீர் பாதுகாப்பு முக்கிய தீர்வாக அமையும் என்று மத்திய சாலை போக்குவரத்து மற்றும் நெடுஞ்சாலைத்துறை அமைச்சர் திரு நிதின் கட்கரி தெரிவித்துள்ளார். மகாராஷ்டிர மாநிலம் நாக்பூரில் நடைபெற்ற தேசிய மாநாட்டில் உரையாற்றிய அவர், நீர் பாதுகாப்பு

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన భీష్మ పర్వం ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్తిగీతం విందాం. వాణిజయరం ఆలపించిన అన్నమయ్య సంకీర్తన, దీనికి సంగీతం సాయికృష్ణయాచేంద్ర.

0: మనం ఇంతవరకు వాణి జయరాం ఆలపించిన అన్నమయ్య సంకేతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికన భీష్మ పర్వం శ్రీ వంగల కాశీనాథ శాస్త్రి గారి ప్రసంగం మొదటి భాగం విందాం.
1: నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ సంపాది పదాంబుజ నాసాగ్ర నివాస రసిక నాదామృతారాసార రూప వేదవ్యాస వ్యంజిత విహార హరిహరనాథ. ప్రాంశుపయోదనీలతనుభాసితు ఉజ్వలదండారు పింగాంశు జటాచ్చటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీవంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతే యుగుల్చదన్. మహాభారతంలో ఆది పంచకమైన తరువాత యుద్ధ షట్కం మొదలవుతుంది. అందులో మొదటిది భీష్మపర్వం. కౌరవ సేనాపతులైన భీష్మ ద్రోణ కర్ణాదులు మహాబలవంతులైనప్పటికీ అధర్మపక్షాన ఉండడం వలన ధర్మవర్తనులైన పాండవుల చేతిలో పడిపోవడం ఇందులో విశేషం. మహాభారతం మొదటి 2.5 పర్వాలు నన్నయ్య భట్టారకుడు రచింపగా విరాట పర్వం నుండి ఆశాంతము తిక్కన సోమయాజి రచించాడు. తిక్కన కవిత్వంలో పదవాస్తవికత, సంభాషణలలో నాటకీయత, యుద్ధ వర్ణనలలో రమణీయత అద్భుతంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యుద్ధాలలో రచించే వ్యూహాలు వర్ణించేటప్పుడు తిక్కన రాజకీయ నైపుణ్యం బాగా కనిపిస్తుంది. ప్రాతకాల యుద్ధాన్ని కాని మధ్యాహ్న సాయంకాల యుద్ధాలను కాని వర్ణించేటప్పుడు తిక్కన వాడే పదప్రయోగాలు కాని వచన గాంభీర్యత కాని అద్భుతం. యుద్ధఘట్టాలలో వీరుల పౌరుష ప్రసంగాలు తక్కువగాను క్రియాప్రదర్శన ఎక్కువగాను చూపిస్తాడు తిక్కన. అయినప్పటికీ కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీత కానీ భీష్ముడు దుర్యోధనునికి అర్జునుని పరాక్రమం వర్ణిస్తూ చెప్పిన పద్యము, ధర్మరాజు భీష్ముని మహిమను వర్ణిస్తూ చెప్పిన పద్యము తిక్కన సోమయాజి వర్ణనాత్మక కవిత్వానికి కొన్ని ఉదాహరణలు. కాల్పడే మహనీయ ఖాండవం బింద్రుని సమరగణంబుతో విముఖు చేసి బహుదివ్య శరములు వడయడే ఎక్కటి పవరానమెప్పించి శివుని చేత గంధర్వులకు నోడి కర్ణుండు నీతమ్ములును బార విడిపించి కొనడే నిన్ను నిను నను ద్రోణునాతని పుత్రు కృపు కర్ణు గెలిచి విరాటు గోవుల గొనండే తక్కు పెక్కులెడల పెక్కండ్రనేమేమి చేసే వినమే అట్టి జట్టి నిన్ని ఇన్ని దినములిట్లు దొడరి పెనగియు నీ చేత నేడు వినగవలసే వేడి పలుకు. ఇట్లా అర్జునుడి గురించి చెప్పేటప్పుడు మంచి పద్యం చెప్పారు ఇక్కడ. అలాగే భీష్ముడు శతానీకుని చంపిన ఘట్టంలో కంటికి దృశ్యం కనబడేటట్లు వర్ణించిన పద్యం కూడా అద్భుతంగా ఉంటుంది. విల్లుంకేతు ఉదృంచి సూతు వెస నుర్వింగూల్చి రథ్యంబులందొల్లం తీవ్రత నేసి ఆతడు భుజాటోపంబు శౌర్యంబు శోభిల్లన్ వైచిన శక్తియుందునిమి ఆభీలద్యుతి ప్రస్ఫురద్భల్లం బొక్కటి భీష్ముడేసి నరకెన్ తన్మస్తకం బుగ్రతన్. కంటికి కనబడే విధంగా

వర్ణించడం చాలా బాగుంటుంది. భీష్మపర్వాన్ని వీర రౌద్ర కరుణ రసభావాల మిళితంగా రచించాడు. ఉదాహరణకి రెండవ రోజు ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్ధం, భీమసేన భానుమంతుల యుద్ధం, భీమ దుర్యోధనుల యుద్ధం, నాలుగవ రోజు ఘటోత్కచుడి మాయాయుద్ధం, ఐదవ రోజు అభిమన్యు లక్ష్మణకుమారుల యుద్ధం, ఎనిమిదవ రోజు అలంబుస ఇరావంతుల యుద్ధం, తొమ్మిదవ రోజు ద్రోణార్జునుల యుద్ధం, పదవ రోజు భీష్మ శతానందుల యుద్ధం వర్ణించడంలో తిక్కన చూపిన కవితా నైపుణ్యం అద్భుతం. సాహిత్యపరంగా తెలుగు జాతి తిక్కనకు ఎంతో రుణపడి ఉందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. ఇక కథాపరంగా చూస్తే కురుక్షేత్రంలో కౌరవ పాండవులు ఒకరికొకరు ఎదురై సైన్యాలను మోహరించి ఉన్న దృశ్యాన్ని తెలుసుకుంటున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వేదవ్యాసమునీంద్రుడు వచ్చి దివ్యదృష్టితో సంజయుడు నీకు యుద్ధ విశేషాలను వర్ణించి చెబుతాడు. కురుపాండవుల సంభాషణలు, మనోభావాలు, రహస్యకృత్యాలు కూడా సంజయుడికి తెలుస్తాయని, యుగాంతమయ్యే సమయం వచ్చింది కాబట్టే ఈ యుద్ధం సంభవించిందని, దీనిని ఎవ్వరూ ఆపలేరని, చివరకు ధర్మానికి విజయం లభిస్తుందని చెప్పి వెళతాడు. ధృతరాష్ట్రుడు కూడా తానెంత వారించినా దుర్యోధనుడు వినలేదని బాధపడతాడు. ఆ తర్వాత సంజయుడు యుద్ధరంగానికి వెళ్ళి కొన్ని రోజులుండి తిరిగి వచ్చి భీష్ముడు అంపశయ్యపై ఒరిగిన విషయాన్ని చెప్పగా విని ధృతరాష్ట్రుడు బాధపడతాడు. మూడు లోకాలలోనూ భీష్ముణ్ణి ఎదిరించగల వీరుడు ఎవ్వరూ లేరని, 10,000 మంది మహావీరులను కూడా తానొక్కడే జయింపగలడని, పరశురాముని సైతం ఓడించగలిగిన భీష్ముడు ఇలా నిస్సహాయంగా శిఖండి ద్వారా నిర్జింపబడటం కేవలం విధి విలాసమేనని, ఆయనను ఆదుకోవడానికి మన వీరులెవ్వరూ ముందుకు రాలేదా అని అడుగుతాడు. కురువృద్ధుడైన భీష్ముడు లేకపోతే మన సైన్యం భర్తలేని స్త్రీలాగా మనస్తాపాన్ని పొందుతుంది కదా. భీష్ముడి 10 రోజుల యుద్ధం ఎలా సాగిందో నాకు సవిస్తరంగా చెప్పమని సంజయుడిని అడుగుతాడు. దానికి సంజయుడు ఇలా అంటాడు, మహారాజా, మంచి చెడులు పరిశీలించే సమయం ఇది కాదు. నీ కుమారుల దుష్ప్రవర్తన వల్లనే ఇంత ముప్పు వచ్చింది. ఇప్పుడు బాధపడి లాభం లేదు కదా. యుద్ధ విశేషాలు చెబుతాను, సావధానంగా విను అని చెప్పి సంజయుడు యుద్ధ విశేషాలు వివరించడం ప్రారంభించాడు. దుర్యోధనుడు తన శిబిరంలో వీరులందరూ పరివేష్టించి ఉండగా ఈ విధంగా అన్నాడు, భీష్ముడు మనందరికీ సేనాధ్యక్షుడు, కనుక మనం ఆయనని రక్షించుకోవాలి. అప్పుడే ఆయన మనలను శత్రువుల నుండి కాపాడుతాడు. ఇంతకుముందు ఆయన మనతో ఎంతమంది శత్రువులనైనా సంహరించగలనని, కానీ శిఖండిని మాత్రం ఎదుర్కోలేనని చెప్పాడు. పెద్ద పులి నిద్రలో ఉంటే పొట్టేలు కూడా కొమ్ముల బలంతో పులిని చంపగలుగుతుంది. కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండి భీష్ముడిని రక్షించాలి అన్నాడు. మరునాడు ఉదయం యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు భీష్ముడు రథంపై సాగుతూ రాజులందరితో ఈ విధంగా అన్నాడు, యుద్ధరంగంలో మరణిస్తే స్వర్గం లభిస్తుంది. ఇంటిలో ఉండి ఆధులతోనూ వ్యాధులతోనూ మరణించడం కంటే యుద్ధభూమిలో చావడం పెద్ద నిధిని పొందడం వంటిది. కావున మనం ఆ మార్గంలో ఉండడం మంచిది అన్నాడు. అప్పుడు రాజవీరులందరూ సమ్మతించి ప్రమాణాలు కూడా చేశారు. భీష్ముడు దుర్యోధనుడితో కర్ణుడు మాత్రం యుద్ధంలో పాల్గొనడానికి వీలులేదని ఆంక్ష పెట్టి ముందుగా మానుష వ్యూహాన్ని పన్నాడు. అందులో ముందువైపు భీష్మద్రోణులు, కుడివైపుగా అశ్వత్థామ కృపాచార్యుడు, ఎడమవైపు కృతవర్మ శల్యుడు, వెనుకగా భూరిశ్రవసుడు సోమదత్తుడు, అందరికీ మధ్యలో సోదరులతో కూడి దుర్యోధనుడు నిలిచారు. వీరికి ముందుగా సుశర్మ సారథ్యంలో 10,000 మంది సంక్షిప్తకులు నడుస్తూ ఉన్నారు. ఇక పాండవ సైన్యం కూడా యుద్ధానికి సన్నద్ధమైంది. ధర్మరాజు ముందు నడువగా భీముడు కృష్ణ సారథ్యంతో అర్జునుడు, తర్వాత నకుల సహదేవులు ఉత్సాహంతో నడిచారు. వారిని అనుసరిస్తూ ప్రతివింధ్య శృతిసోమ శృతకీర్తి శతానీక శృతసేన అభిమన్యులు నడిచారు. వారితో కలిసి మత్స్య పాంచాల దేశాధిపతులు సాత్యకి ఘటోత్కచుడు, పాండ్య కేకయ శైబ్య కరూష రాజవీరులు సైన్యాలతో సహా నిలిచారు. సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు ఈ విధంగా అచల వ్యూహం పన్నాడు. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరించారు. ఇంతలో ధర్మరాజు నిరాయుధుడై ఎదిరిపక్షంలో ఉన్న భీష్ముడి వద్దకు వెళ్ళి నమస్కరించి, తాత, నిన్నెదిరించి గెలవగల సామర్థ్యం మాకుందని నేను అనుకోవడం లేదు, నిన్ను గెలిచే మార్గం చెప్పమని అడిగాడు.

దానికి భీష్ముడు చిరునవ్వుతో నీకంతా మంచి జరుగుతుంది, మరోసారి కలిసినప్పుడు చెబుతారేమన్నాడు. ఆ తరువాత ధర్మరాజు ద్రోణాచార్య కృపాచార్యుల యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. శల్యుడి వద్దకు వెళ్ళి, నీవు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ చేయగల సాయం మాకు చేయమని ప్రార్థించాడు. తరువాత కౌరవ పక్షం వైపు చూసి, మాపై అభిమానంతో ఇటు చేరాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నానన్నాడు. అప్పుడు కౌరవులలో ఒకడైన యుయుత్సుడు తన పరివారంతో పాండవుల వైపు చేరాడు. ఆపై అర్జునుడు కృష్ణునితో రథాన్ని ఇరు సేనల మధ్య ఆపమన్నాడు. కౌరవ సైన్యం వైపు చూసి ఆవేదన చెంది కృష్ణునితో, బంధువులు, ఆప్తులు, కులవృద్ధులు, గురువులు అయిన వీరిని చంపటం నాకిష్టం కాకుండా ఉన్నదయ్యా. వీరిని చంపి గెలుచుకున్న రాజ్యం కానీ కీర్తి కానీ అవసరం లేదు అని చాలా దిగులుగా మాట్లాడాడు. అప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు, అర్జున, పరాక్రమం చూపవలసిన ఈ సమయంలో పిరికి మాటలు మాట్లాడుతున్నావేంటి? వివేకంతో ఆలోచిస్తే ఉన్నవారిపై ప్రీతి గాని మరణించిన వారి గురించి చింత గాని ఉండవు కదా. ఈ మరణం అనేది దేహానికే గాని ఆత్మకు కాదు, అది నిత్యమైనది. ఆత్మ ఆత్మకు అస్త్రశస్త్ర బాధలు ఉండవని ఆత్మతత్వాన్ని బోధించాడు. అంతేకాదు, కర్మ చేయడం నీ కర్తవ్యం, దాని ఫలమును నాకు సమర్పించి విధ్యుక్త కర్మలను చేయాలి. అప్పుడు అర్జునుడు, కృష్ణ, పరమాత్మతమైన నీ నిజరూపాన్ని చూడాలని కోరికగా ఉందన్నాడు. అప్పుడు కృష్ణుడు కోటి సూర్యప్రభాభా సమానమైన తన దివ్యరూపాన్ని చూపించాడు. అర్జునుడు చేతులు జోడించి, స్వామి, నీ విశ్వరూపంలో నేను సమస్త దేవతలను, పంచభూతాలను, భీష్మాది కౌరవ వీరులు, సమస్త రాజన్యలోకము అన్నీ కనిపిస్తున్నాయి, చూడగలుగుతున్నాను. అతి మహిమాన్వితమైన నీ రూపాన్ని చూచి భరించలేకపోతున్నాను, తాపముగా ఉన్నది, దయతో ప్రసన్నుడవగమని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంహరించి, అర్జున, నేను కాలస్వరూపుడిని, ఈ వీరులందరూ నా చేత ఇంతకు ముందు సంహరింపబడిన వారే, నీవు నిమిత్తమాత్రముగా వారితో యుద్ధం చేస్తున్నావని తెలుసుకో. నాయందు నీ చిత్తాన్ని, భక్తిశ్రద్ధలను ఉంచి మోహమును విడిచిపెట్టి క్షత్రియధర్మమైన యుద్ధం చేయమని బోధించాడు. అర్జునుడు కృష్ణుడికి దండప్రణామాలు ఆచరించి కర్తవ్యనిష్ఠుడై యుద్ధానికి సిద్ధమైనాడు. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్న చోట విజయము, సిరి సంపదలు, నీతి న్యాయములు ఉంటాయి. ఇక మొదటి రోజు యుద్ధం. భీష్ముడు మొదటినాటి యుద్ధంలో దుర్ముఖుడు, కృపుడు, కృతవర్మ, మద్రపతి, విభీంషతి తన చుట్టూ నడవగా మహారౌద్రమూర్తి అయి పాండవ సైన్యంపై దాడి చేశాడు. పాండవ సేనలు చెల్లా చెదురైపోయినాయి. ఇటువైపు భీముడు కూడా అభిమన్యుడు, ఉప పాండవులు అండగా రాగా దుశ్శాసనాది గౌరవులపై విజృంభించి పోరాటం చేశాడు. భీష్ముడు కాసేపు అర్జునునితో, కాసేపు భీమసేనునితో అద్భుతంగా యుద్ధం చేశాడు. నకులుడు దుశ్శాసనుడిని, సహదేవుడు దుర్ముఖుని, ధర్మరాజు శల్యుడిని, ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని, ఘటోత్కచుడు అలంబుసుడిని, శిఖండి అశ్వత్థామని, ద్రుపదుడు జయద్రథుని, విరాటుడు భగదత్తుని ఎదుర్కొని వీరోచితంగా యుద్ధం చేశారు. భీష్మాచార్యుడు అభిమన్యుని ఎదుర్కొని 5 బాణాలతో టెక్కాన్ని విరగ్గొట్టాడు. అప్పుడు అభిమన్యుడు భీష్ముడి తాళధ్వజాన్ని కూడా విరగగొట్టి పాండవ సైన్యం ఉప్పొంగే విధంగా బాణాలు గుప్పించాడు. తర్వాత భీమసేనుడు సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు తన వెంటరాగా భీష్ముడితో యుద్ధం చేశాడు. ఈనాటి యుద్ధంలో శల్యుడి చేతిలో విరాటరాజు కుమారుడు ఉత్తరుడు మరణించాడు. భీష్ముడు అర్జునుడితోనూ, ద్రుపదునితోనూ భయంకరంగా యుద్ధం చేశాడు. దావాగ్నిలా విజృంభించి పాండవ సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఆయన్ని ఎదుర్కొనడం చాలా కష్టమైంది. ఆ రాత్రి ధర్మరాజు శ్రీకృష్ణునితో చాలా బాధపడుతూ మాట్లాడాడు. భీష్ముడు ఉండగా మనం గెలవడం అసంభవం బావా. నేను యుద్ధం ఆపివేసి మళ్ళీ అడవులకు వెళ్లడం ఉత్తమం. మాకు కష్టం కలగకుండా శుభం కలగడానికి ఏం చేయాలో నీవే చెప్పమని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, దిగులెందుకయ్యా నీకు? నీ తమ్ములు ఒక్కొక్కరు లోకాలనే గెలవగలిగిన మహావీరులు. అంతేకాక నా తమ్ముడు సాత్యకి, విరాట ద్రుపదులు, శిఖండి మొదలైన వారు నీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ధృష్టద్యుమ్నుడొక్కడే నీకు విజయం చేకూర్చగల సమర్థ

0: దిగులు చెందవద్దని కృష్ణుడు ధర్మజుని ఊరడించాడు.
1: మనం ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శీర్షికన భీష్మ పర్వం శ్రీ వంగల కాశీనాథ శాస్త్రి గారి ప్రసంగం మొదటి భాగం విన్నాం. మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం కోసం పి సుశీల గానం విందాం. పింగళి సాహిత్యం, పెంజాల సంగీతం.

భారత ప్రభుత్వం న్యాయ రక్షణకు సత్వర న్యాయం అందించడానికి న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా టెలీలా సర్వీస్ను ప్రారంభించింది. బలహీన వర్గం వారు, కార్మికులు, వృద్ధులు, మహిళలు మరియు దివ్యాంగులు న్యాయపరమైన సలహాలు మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫోన్లోనే న్యాయ సహాయం అందించబడుతుంది. టెలీలా వెబ్ పోర్టల్ ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ ఇదే మీటర్లపై మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో మరిన్ని చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

திரைகானம் கேட்டீர்கள். தொடர்வது தெலுங்கு. ஆகாஷவாணி వార్తలు చదువుతున్నది తిరుగావుష రమణి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ

0: పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన రెండు రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లియన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEOలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోతన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోతన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V, రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం

0: గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: వడశేరి దామోదర మేనోన్ సతీశన్ എന്ന നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തയും
0: మాజీ కేపీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల, ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, ఐయుఎంఎల్ నాయకుడు పీకే కోన్హాలి కుట్టి తదితరులు కొత్త మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాళ్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర ఆర్థిక మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: வணக்கம். ஆகாஷவாணி.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించిన విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. వరల్డ్ బీ డే, ప్రపంచ తేనెటీగల దినోత్సవం మే 20వ తారీఖు, అంటే ఈ బుధవారం జరుపుకుంటామన్నమాట. ఎంతో మధురమైన తీయతీయని అమృతధార తేనె యొక్క విశేషాలు, ఔషధ గుణాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా క్షణక్షణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర చెతగా పాడిన పాట విందాం. ఎంఎం కీరవాణి సంగీతం.

జీవన చక్రంలో కీటకాలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ కీటకాలలో అతి ప్రముఖమైనవి తేనెటీగలు. తేనెటీగలు పూల నుండి మధురమైన మకరందాన్ని సేకరించి ఆహారంగా తేనె రూపంలో భద్రపరుచుకుంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ తేనెను

మనం వినియోగిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో తేనెటీగల మేలు ఎంతో ఉంది. ఒక నివేదిక ప్రకారం తేనెటీగలు అంతరించినట్లయితే భూమి మీద జీవరాశి కూడా అంతరిస్తుందని పరిశోధకుల అంచనా. అందుకే ఈ సంవత్సరం ప్రజల భాగస్వామ్యంతో ఈ గ్రహంపై తేనెటీగల సంరక్షణ మన బాధ్యత అనే నినాదంతో ఈ వరల్డ్ బీడే జరుపుకుంటున్నాం. తేనెటీగల ఆవాసాల పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల జతగా పాడిన యుగళగీతం విందాం. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

2017 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి స్లోవేనియా ప్రతిపాదన మేరకు మే 20 ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా ప్రకటించింది. ఆధునిక తేనెటీగల పెంపకానికి ఆద్యుడిగా పేరొందిన ఆంటన్ జాన్సా జయంతి పురస్కరించుకుని ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. భూమిపై ఆహార ఉత్పత్తుల్లో దాదాపు 1/3 పంటలకు తేనెటీగలు పరాగ సంకర్పం చేస్తాయి. అవి లేకపోతే పంట విస్తరణ తగ్గి ఆహార కొరత ఏర్పడే ప్రమాదంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందట. మరిన్ని వివరాలు ఒక పాట విన్న తర్వాత తెలుసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట గులాబీ చిత్రం కోసం సునీత ఉపదృష్ట పాడిన పాట, శ్రీవెన్నెల సాహిత్యం, శశి ప్రీతం సంగీతం.

పంచదార కంటే ముందు మనిషి తేనె ద్వారానే తీపి రుచిని తెలుసుకున్నాడని అనటంలో అతిశయోక్తి లేదు. పారాడే పాపాయికి అమ్మ పాల తర్వాత రుచి చూపించేది తేనెనే. కాలేయం పనితీరు మెరుగుపడి జీర్ణాశయంలో ఎంజైమ్లు విడుదలై ఆకలిని పుట్టించి తద్వారా బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది తేనె. జలుబు, జ్వరం, దగ్గు వంటి చిన్న చిన్న రుగ్మతలకు కరక్కాయ, తులసి రసం వంటి ఔషధాలతో తేనెను రంగరించి ఒక స్పూన్ తీసుకుంటే పిల్లలకే కాదు పెద్దలకు మంచి ఉపశమనం కలుగుతుందని పెద్దల మాట. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్, అంటే రోగనిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధం తేనె. అందుకే ఊబకాయం తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళు పరగడుపునే తేనె తీసుకోవడం పరిపాటి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అలాగే శరీరంలోని వ్యర్థాల నిర్మూలనకు తేనె ముఖ్య పాత్ర వహిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఎలా చెప్పని చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత చేతగా పాడిన పాట విందాం. సిరివెన్నెల సాహిత్యం సంగీతం కోటి.

స్వయం ఉపాధికి తేనెటీగల పెంపకం తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని సంపాదించి పెడుతుంది. భారత ప్రభుత్వం అందించిన పథకాల్లో నిరుద్యోగులకు అమృతవర్షిణి, తేనెపట్టు పెంపకం 100% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. తేనెటీగల పెంపకదారులకు ప్రోత్సాహం. ఈ చిన్న పరిశ్రమకు అనువైన ప్రదేశం పరిశుభ్రమైన వాతావరణంలో కొనసాగించాలి. పూల తోటలు, వ్యవసాయ భూముల్లో హానికరమైన పురుగుల మందులను పంటలకు పిచికారీ చేయకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఉత్పత్తిని నిర్వహించాలి. సురక్షితమైన తేనెను పొందవచ్చు. అలాగే వాటి మైనం కొవ్వొత్తుల తయారీలో, పాలిష్లు, మోడల్ బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే మన పెరట్లో బాల్కనీల్లో తేనెటీగలకు అనుకూలమైన పండ్లు, పూల మొక్కలు పెంచడం ద్వారా ఆహ్లాదమైన వాతావరణం ఇంటిని శోభాయమానం చేయడంతో పాటు ప్రకృతితో మమేకమైన తేనెటీగల జీవ సంరక్షణకు మనవంతు బాధ్యత నిర్వహించినట్లవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం ఇప్పుడు విందాం. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

ప్రస్తుతం కీటకనాశనాలు వాడకం, కాలుష్యం మరియు అటవీ నిర్మూలన వల్ల తేనెటీగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. పంటలలో రసాయనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా కొంతవరకు ఈ అపాయం నియంత్రించవచ్చు. 35% పంటలు పండటంలో తేనెటీగలే కాకుండా గబ్బిలాలు, హమ్మింగ్ బర్డ్స్, సీతాకోకచిలుకలు సైతం ఈ క్రతువులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మనిషి ఎదుగుదల సమస్త జీవరాశులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయనటంలో ఎంతైనా ఆలోచించాల్సిన విషయం కదండి. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం కోసం జయచంద్రన్ చిత్ర బృందం పాడిన పాట విందాం. శ్రీవెన్నెల సాహిత్యం, కోటి సంగీతం.

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చరవాణి, అదేనండి సెల్ఫోన్ మరియు కంప్యూటర్ వినియోగం తీవ్ర స్థాయిలో ఉంది. మనిషి కదలకుండా ఉన్న చోటు నుండే పనులు చేస్తున్నాడు, కానీ ఆ ప్రభావం పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తుందని మరిచిపోతున్నాడు. సాంకేతిక పరికరాలకు అందే తరంగాల వల్ల తేనెటీగలు తేనె సేకరించి గూటికి వెళ్లే దారి మరిచిపోతున్నాయంట. ఆ పరిక్రమలో 90% ఇప్పటికే అంతరించిపోయాయని ఒక అంచనా. మిగిలిన 10% కూడా మనం కాపాడకపోతే మనిషి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే బతకగలుగుతాడని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 20,000 జాతుల తేనెటీగ జాతుల్లో కేవలం 7 నుండి 11 జాతులు మాత్రమే వాటి ఉనికిని చాటుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు నేను ఈ చిత్రం కోసం కేకే ఉషా బృందం పాడిన పాట విందాం. సాహిత్యం కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం. ప్రతి సంవత్సరం మే 20న జరుపుకునే ప్రపంచ తేనెటీగల దినోత్సవం రోజు జీవ వైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థ సంరక్షణకు, వ్యవసాయ రంగానికి, ప్రపంచ భద్రతకు తేనెటీగల జీవన ప్రమాణం ఎంత కీలకమైనదో వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రకృతికి జీవ సంరక్షణగా తేనెటీగలు తేనె ఉత్పత్తి, మానవునికి ఆరోగ్యంలో, చర్మ సంరక్షణకి సౌందర్య సాధనంగా, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకి రోగ నిరోధక ఉపకారిణిగా, యాంటీసెప్టిక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ విడుదల చేయడం వల్ల చిగుళ్లలో బ్యాక్టీరియా అభివృద్ధి నిర్మూలించి, దంత సంరక్షణకి సైనస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్ని ఎదుర్కోవడానికి, అలాగే జుట్టు సంరక్షణలో సహజ శక్తి పానీయంగా తేనె ఉపకరిస్తుంది. కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్ మొదలైన ఖనిజాలు, ప్రోటీన్లు, ఆమ్లాలతో నిండి ఉంటుంది తేనె. మన దినచర్యలో తేనె వినియోగం ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుగా నువ్వే నువ్వే చిత్రం కోసం చిత్ర ఆలపించిన పాట విందాం. సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం.

తేనెలలో రకాల దగ్గరకు వస్తే పట్టుతేనె, పుట్టతేనె, కర్రతేనె, తొరతేనె, వీటిలో పుట్టతేనె అందరికీ ఇష్టమైనది. పుట్టతేనె ఈగలు పెద్దవిగా ఉండి సాధారణంగా చెట్ల కొమ్మలకి, ఇళ్లపై కప్పులకి నిర్మించుకుంటాయి. ఇవి ఈగలు. పుట్టతేనె ఈగలు అడవుల్లో, గుహల్లో, చీమల పుట్టల్లో నిర్మించుకుంటాయి. కర్రతేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్టు కొమ్మకి నిర్మించుకుంటాయి, చిన్న గూడుగా నిర్మించుకుంటాయి. ఒక పౌండ్ తేనె కోసం ఈ ఈగలు 50,000 మైళ్ళ దూరం ప్రయాణించి 20,00,000 పూలను సంతృప్తిస్తాయంట. గ్రీసులో కొత్త పెళ్లి కూతురు అత్తవారింటి అడుగుపెట్టినప్పుడు చేతుల్ని తేనెలో ముంచి గోడల మీద ముద్రలు వేయిస్తారట. వైవాహిక జీవితం అంతా తీయగా సాగుతుందని వారి నమ్మకమట. రోమన్లు ఆదాయ పన్నుకు బదులు తేనెను చెల్లించేవారట. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు లేక నేను లేని చిత్రం కోసం ఉషా పాడిన పాట ఇప్పుడు విందాం. చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఆర్పి పట్నాయక్.

తేనె పూసిన కత్తి అని వ్యవహరిస్తూ మన భాషలో నానుడిగా వస్తుంది. శృతిమెత్తగా మాట్లాడుతూ మనకి హాని తలపెడుతున్న వారిని హెచ్చరించడం అన్నమాట. ఆహారంలోనే కాదు, జీవిత విలువలను నేర్పడానికి సహకరిస్తుంది. ప్రతి రచయితకి, కవులకి, సాహిత్యాభిలాషులందరికీ ఉపమానం తేనె. చిక్కటి బంగారు వన్నెల తేనె ఎవరికి చేదు? అంతేనా పాలబుగ్గల పసిపాప మాటలు తేనెలూరుస్తున్నాయని మురిసిపోతూ తేనెని మాటలలో, పాటలలో రంగరించి వ్యవహారికంగా ఉపయోగిస్తూనే ఉన్నాం. మరి ఇవ్వండి ప్రపంచ తేనెటీగల దినోత్సవం విశేషాలు. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట నీ స్నేహం చిత్రం కోసం రాజేష్, ఉష జతగా పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో చివరిగా కిల్లర్ ఈ చిత్రం కోసం మనో గానం ఇప్పుడు విందాం. ఇళయారాజా సంగీతం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.